0: శ్రోతాంధు ప్రచారకులు భక్తి ఇతర కార్యక్రమ వందన. అప్పుడమని ట్యూన్ కొచ్చింది 102.6 FM ఆకాశవాణి రౌరకెల కేంద్రకు. ప్రచార కరుచు శ్రీరామచరిత మానసర 235వ భాగ.
1: ఎపిసోడ్ 235 235.